హరిణి గిరిధర ధరుణి బావరల్య హరిణి గిరిధర ధరుణి ఏ తల్ కరుయా ప్యార్ ప్యార్ సదణి.